త్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంసన్మే మే త్రయస్త్రిగుంసచ్చ త్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంస త్రయస్త్రిగుంసచ్చ మే మే చత్రయస్త్రిగుంస త్రయస్త్రిగుంసచ్చ మే త్రయస్త్రిగుం

వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ భౌ వనశ్చ చ భౌ వనో భౌ వనశ్చ భువనో భువనశ్చ భౌ వనో భౌ వనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

యోగ్యమాం సకలముమే అనరూపం. దాగంగళ్ సకలముమే అనరూపం. తహు క్రియై సకలముమే అనరూపం. ఊహంగళ్ సకలముమే అమరూపం. ఉలుపేరు సకలముమే అనరూపం. పోగింగ సకలముమే అమరూపం. పొందువదాం సకలముమే అనరూపం. ఆగింద్ర సకలముమే అనరూపం. అరివుట్ర సకలముమే అనరూపం. పరభుజనం సకలముమే అమరూపం. పరిపారి సకలముమే అనరూపం. గురుశీడ సకలముమే అమరూపం. కూడుపొరుల్ సకలముమే అనరూపం. తెలివిద్య సకలముమే అమరూపం. తీర్థంగళ్ సకలముమే అనరూపం. వరపరిగళ్ సకలముమే అనరూపం. వానవర్గళ్ సకలముమే అనరూపం. పన్ముదిశై సకలముమే అనరూపం. పైదేశం సకలముమే అనరూపం. అన్యమగం సకలముమే అనరూపం. అంకారం సకలముమే అనరూపం. మనములలాం సకలముమే అనరూపం. మాల్వగుళి సకలముమే అనరూపం. నెనిబిలురు సకలముమే అన్న

ఖండమిదమ రూపం వయుదరం అభయమిద మన్మ రూపం పిరిషయం చింతయల మన్మ రూపం పిరివట్ర చింతయల మన్మ రూపం వేదములు విద్యయల మన్మ రూపం పిరివట్ర సత్యయల మన్మ రూపం కోదరవే కండవిల మన్మ రూపం గుహ్యమిన కండవిల మన్మ రూపం బోధమిన కండవిల మన్మ రూపం పునితమదై కండవిల మన్మ రూపం జ్ఞాతులు జ్ఞానాదియల మన్మ రూపం జ్ఞానపర జీవల మన్మ రూపం.

త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశ్చ త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే మే చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే త్రయస్త్రిగుం

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః

పూర్వం సకలము మే అనారూపం జీవపరేదమిలాదాన రూపం చిత్తముగల్ ఎవయుమిలాదాన రూపం మేఘమనామావిలదామామ రూపం మిగుపరమాద్వైతమలామాన రూపం ఓవలిలా చిన్మయమామామ రూపం ఓర్వడివాయుళ్ళరువామాన రూపం పావనమామాన్నారు కయరే ఇల్లై.

అనుమరూపం తుయ్యమదాం తెలివాగు అనుమరూపం వైదత్తిన్ కయ్యారుం అనుమరూపం అయ్యపర బ్రహ్మమదాం అనుమరూపం అపరోక్ష అరిగురువం అనుమరూపం మరుమసత్తనుభుమిదాన్మరూపం మట్రనియం యవయుమిదాన్మరూపం బ్రహ్మమదామాన్మాలు కైలే జిల్లై పిరిదన్వే కాంగగలామాన్మరూపం.